కృష్ణ మధుమనైనా రాసలీలా భారీ భయో సఖీ సమైనా మోరం కుటా హాతమా బంశీ సారై సుగాఉని బాసురీ కో ధునై మిఠో మనై రువాఉని నారాయణ హరి హరి।